ప్రచర్ కలు అతిపడి జగన్నాథ దాస్ విరచిత శ్రీమద్ భాగవత ఆకాశవాణి భవని పట్టణ సమయ వర్తమాన సకాల 6:45 హు చే పరవర్తీ ప్రసారణ సంబలపురీ ఆంచలిక సంవాద రిలే కరి ప్రచార కరుచు ఆకాశవాణి సంబలపుర కేంద్రరు ఓ పరపరి సంస్కృతరే సంవాద శుణివే ఆకాశవాణి దిల్లి।